చిత్రం మిడుమిడుకి, రచన శ్రీకుమారన్ తంబి, సంగీతం ఎంఎస్ బాబురాజ్, ఆలాపనం కెజే యేసుదాస్.

చిత్రం మిడుమిడుకి, రచన శ్రీకుమారన్ తంబి, సంగీతం ఎంఎస్ బాబురాజ్, ఆలాపనం కెజే యేసుదాస్.